0: గారే గారే
1: ఏ గరబడజే
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టుకో
0: గారే గారే
1: ఏ సూరకి దరజే ఏ సూర్ ఇన్నాయా ఇదు ఏ ఏ కచతురనార అమ చోరగనజే।